0: రామచంద్రోదయాలుర్
1: సర్వస్వమే రామచంద్రోదయాలుర్
0: నాణ్యం జానే నైవ జానేన జానే
1: నాణ్యం జానే నైవ జానేన జానే.
2: రామరక్షా స్తోత్ర పఠనం బహు సమ్యక్ అభవత్. అద్య సంభాషణే వయం ఏకాం సఖీం దృష్టవంతః. సా సఖీ మథురాం గత్వా ఆగతవతీ, ప్రసాదం అపి ఆనితవతీ. ఫిర్ హమ్నే దశావతార్ కే నామ్ సునే ఔర్ గీతా కా ఏక్ శ్లోక్ భీ పఢ్ లియా. కల్ హమ్ మాతా పుత్రి కా ఏక్ మధుర్ సంభాషణ్ సునేంగే. ఇదానీం శాంతి మంత్రేణ కార్యక్రమస్య సమాప్తిః భవతి. దుర్జనః సజ్జనో భూయాత్.